0: అనిండే మిథిల్కి సేన్స్ వేసుకో, నువ్వు కొనమకెళ్ళనసుకి ఇంక కౌలి కినుమానిక ననమకెళ్ళిన కలిది కుమ్మో నమ్మ కొత్తగల మూన్గే నమ్మకాంగ్ నమ్మకాంగ్ నమ్మకి కా కాయంకరబెత్ కవే నా ఎరుతోసుకుందేవో ఒల దొ ఇలా ఏం పాల్ నింగిస్కాయంతో ఎత్ కుయే ఎత్ బరు ఇలా ఏం పాల్ నింగిస్కాయ కులు ఇలా ఏం పాల్ అరివేరి గిత్తినే కేవస్కావే కింగది ఇంకుల్ కాంగిస్కావే నీకు కుతంగ మిత్రుల తవ్వుకా నీకు కుతంగం మూన్కే నీకు కుతంగం అరిచికా అల్ తుల్లే నమని కాంగ్ నా స్లేలకౌని కిలో నా సూర్ అబ్బిలంగా పిల్లని కాసుకెళ్ళి పిల్లం కాసుకేవా నువ్వు ఏం సురంగా కూ నా దాయం బరు మరన్న అక్కు సభాసంకి కెలకమ్మ కోన సల్లాగే కిరున్నంకన్నా సల్లాగానే కాయం కో కొలాంగ్ ఉత్క వాళ్ళ కిరు మూన్కే అయ్యి ఉత్వాబ ఎల్ అసంకైతే కినంగల్ దాంగర పుయ్ దాంగర ఉచి నంబల్ దాంగర ఎట్టి నా ఎన్నెలంబ వాళ్ళ ఇనం కలం నేర్కి కాకి అయ్యా కింగ్ అయ్యా అదే పితుల్ కింగ్ అది ఎప్పైస్ ఎరుపేతో నేను ఎరేది కింగ్ అది ఎరుపేతో అల్లె జాయబా వాళ్ళ జీర్సం ఆయబా మరి ఇంకోయల్ ఇంకా మేము అదే ఊరుకి ఇంకో బిలాబా కృష్ణ వల్బా కొకేలా కామెవా నాబా కృష్ణ వల్బా అలా కిరల్బా కి ఈయన ఇంకోయల్ కాయ ఓన కాయ బాంగ్ కాయ ఇయన కాయ అబా దోలాసి నా ఉదా జుర్సా కృష్ణ అవ కి ఇంకోయల్ నా కోదం కిల్మా పుట్టు కయ కో దీని సురులే కయ నా సురు దివాకవ అబ్బా సురు భావి నా దేలే కుర్రే బాహద్దు నెల్లగల్ అవి కి ఓ కిరా అల్కుసా ఐకిసిం కో యా ఐసిం కో అల్ కాంగ్ ఆంగా యా అల్ కీన ఇన పే అల్ కాంగ్ కుంది ఎలాగల్ నమ్మ దొక్ గల్ ఊకేరే నంగ్ ఇన అల్ కాంగ్ దుల్లి ఇన తాబెంకెం అరెం కియో లేల్ కుసా నంగ్ ఇల్లా సొంగ తాబెంకెం నాయి ఎలా ఇంగ్ నా కొత్తగా మూన్కే నా దూ ఎల్ నై దీన్ తో రా కి దురు నంబల్ అల్కి అల్కి అని అల్కి జ్యువెలీ కి దురు నమ్మ రా అని కింబో నమ్మ నేనే తిరువి పోయిన కి నా ఇంకోయల్ అలా మూన్కే పొరం వెళ్ళండి పొరం ఉండే మిత్రాలు కో మూంజి ఉత్తూ చేసా బరం మూంజి ఇదే ఏం వెళ్ళే బ్రై ఇదేలో హావు లెంకా కిరున్న మూన్కే ఇంకోయం బరంగ బొరపోతాయి సారి సింకాయ
1: నమ్మ సింకాయ ఇంగిసం వా అలంబాయి కి ఓం కొన వెలే కి మితిల్ వెలకి మితిల్ కు అకి తిని అసఫోర్ కంగన కిర్సింగ
2: ولو عندكم أي استفسارات ممكن تتواصلوا معانا على رقم التليفون ده 0535-79-56-35-9. وبالتليفون ده ممكن تستخدموا الفايبر والواتساب أو على الإيميل ده mail@radiosamar.com. بنفكركم كمان أنه نحن لسه مواصلين برامجنا بلغة الفور الثلاثة أقانيم المسيح الإقنوم الثاني. تعالوا نسمع ونعرف ونفهم كلمة أقانيم أو الإقنوم.

0: ఇండియా మిథిల్కి సేమ్ సైజ్ కో, నువ్వు కొనమకెళ్ళనసుకి ఇంకా కౌలి కినుమానిక ననమకెళ్ళన కలిది కుమ్ము నమ్మ కొత్తగల మూన్కే నమ్మకాంగ్ నమ్మకాంగ్ నమ్మకి కో కయంకరవ ఇత్ కవే ఎరుతోసుకుంది ఏవో వలదో ఇలా ఏం పాల్ నంగిస్ కాంట ఒత్ కుయే ఇత్ బరు ఇలా ఏం పాల్ నంగిస్ కాయ కులు ఇలా ఏం పాల్ అరివేరి గిత్తిన కేవస్ కావే కింగ్ అదే ఇంకుల్ కాంగ్ ఇస్కావే నీకు కొత్తగానం కాంగ్ ఓ మిత్రుంక నీకు కొత్తగా మూన్కే నీకు కొత్తగా అరిచిక అల్ తుల్లే నమ్మని కాంగ్ నా స్లేలకౌ నీకిలు నా సూర్ అబ్బిలం గౌ పిల్లన్ కాస్కే నిప్పిలం కాస్కేవా నమ్మే సురుంగ కూ నదాయం బరు మరన్న అక్కు సవాసం కానీ కెల్కమ్ నో కోకి నల్లాగే నీకిలు నంకా సల్లాగే కాయం కో కొలం ఉత్క అలం కిలు మూన్కే ఐ ఉత్వాబ ఎల్ అసం కైతెల్ కి నంగల్ దాంగోర్ పుయ్ దాంగోర్ ఉచి ఎనంబల్ దాంగోర్ ఎట్టి నా ఎనలంబ ఒనలం ఇనం కలం నేల్ కి కాంగ కి అయంగ కి అయంగ అదే బిటుల్ కింగ్ అది ఎరే పైస్ ఎరుబెదో నేంగరే అది కి అది ఎరుబెదో ఏ అల్లే జాంగాయబా ఒలే జిర్సం ఆయబా మరంగ్ ఇంగ్వెల్ కోయంకమే అదే ఉడుగి సింగ్ కో బెలా బా కృష్ణ వల్బా కోకెలా లా కాంగ నా కృష్ణ వల్బా లా కిరల్బా కి ఇన ఇంక్వెల్ కాయ ఓన కాయ బాంగ కాయ ఇయాన కాయ అబోంగ దోలాసి నా ఉదా యూర్ సాజా కృష్ణ అవ కి ఇంక్వెల్ నా కోలం కిల్మా పుట్టు కయింగ్ కో దీన్ సురులే కయింగ్ నా సురు దివా కవ అబ ఇన్ సురు బావి నా దేలే కుర్రే బహాదై నల్లిగల్ అవ కి ఓ కిరాయి అల్ కుసా ఐకిసిం కో యా ఐసిం కో అల్ కాంగ్ ఆంగ యా అల్ కీన ఇన్ ఎంపి అల్ కాంగ్ కుండి ఇలాగల్ నమ్మదు గల్ ఊకేరే నంగ్ ఇనే అల్ కాంగ్ దుల్లి ఇనే తాబెంకెంగ్ అరెన్ కియో లియాల్ కుసా నంగ్ ఇల్లా సొంగ తాబెంకెంగ్ నా ఇంగ్ ఎలా ఇంగ్ నా కొత్తగా మూన్కెంగ్ నా దూ ఎల్ నై దీన్ తో రాంగ్ కి ద్రు నంబల్ అల్కి అల్కి అని అల్కి జ్యువెలీ కి దురు నమ్మ రాంగ్ అని కిం బో నమ్మ నేన తిరువి పోయిన కి నా ఇంక్వెల్ అల మూన్కెంగ్ పొరం వెళ్ళండి పొరం ఉండే మిత్ర కో మూన్జి ఉత్తు చేసా బరం మూంజి తెల్ ఎం వెళ్ళే బై ఎదేల్లో హావు లెంకా తిరు నమ్మ మూన్కెంగ్ పోయి బరంగ బొరపోతాయి సారసింకాయ
1: నమసింకాయ తి ఇంగిసం వా అలంబాయి కి ఓం కొన వెలే కి మితిల్ వెలకి మితిల్ కో కి తింగ అసఫోర్ కంగన కిర్సింగ
2: ولو عندكم أي استفسارات ممكن تتواصلوا معنا على رقم التليفون ده 0535-79-56-35-39. وبالتليفون ده ممكن تستخدموا الفايبر والواتساب أو على الإيميل ده mail@radiosamar.com. بنفكركم كمان إنه نحن لسه مواصلين برامجنا بلغة الفور الثلاثة أقانيم المسيح الإقنوم الثاني. تعالوا نسمع ونعرف ونفهم كلمة أقانيم أو الإقنوم.